ఏరి పెని మూల మూల పూలు, అల్లు ఆఖి మూల మూల కోలా కొజల కన్ను మూల మూల దూలు, కొయి మూల మూల జోన్ లాగి అరగోడిలా పోయే.